అమల్ భక్తి తమల్ నితాడు అమల్ కరమ అమల్ పురమాణు అమల్లో ముల్లాఖ్యన జాయే ఆఖ ఆఖర హెలివలాయ అఖ వేద పాడు పురాణు అఖ పడకర వఖ్యాణు అఖ బ్రహ్మ అఖ ఎందో అఖ గోపిత గోవింద అఖ ఇసరి అఖ సిద్ద అఖ కిత కిత బుద్ధ అఖ దానమ అఖ దేవ అఖ స్వర్ణ ముంజన్ సేవ